ూపం తైలుపర దేవదయ మనరూపం మంగుట్రమల మనరూపం మారుపడ నిష్కళమ మనరూపం పొంగుట్ర ఆ

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

ఆనారూపం జీవ పరదేదమిలాదానరూపం చిత్తముగల్ ఎవయుమిలాదానరూపం మేఘమనామావిలదామానరూపం మిగుపరమాద్వైతమదామానరూపం ఓవలిలా చిన్మయమామానరూపం ఓర్వడివాయుళ్ళదువామానరూపం పావనమామానరు కయరే ఇల్లై పార్కేంద్ర

పులమురగే కండవెలం అన్నరూపం అన్నమయే కోశమిలాదమ్మ రూపం అమరణ కోశమిలాదమ్మ రూపం మిన్ను మనో కోశమిలాదమ్మ రూపం విజ్ఞాన కోశమిలాదమ్మ రూపం తున్ను సుఖ కోశమిలాదమ్మ రూపం తొడపంచ కోశమిలాదమ్మ రూపం భిన్నముర ఆన్మ దుఃఖయలే జిల్లై పిరివెనపే కడ్బెలా అన్న రూపం స్థూలముదల్ ఉడగుండ్రోం ఇరదమాన్మ వైద్యమున అవస్థ